0: మా కమ్యూనిటీ రేడియో లైసెన్స్ రెన్యువల్ ప్రక్రియ కారణంగా ప్రసారాలకు తాత్కాలిక విరామం ఏర్పడింది. అయితే ఇది కేవలం చిన్న విరామమే. మీ మిట్స్ రేడియో మళ్లీ మరింత ఉత్సాహంతో మరింత మంచి కార్యక్రమాలతో మీ ముందుకు రానుంది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, యువత, మహిళలు, కెరీర్ మార్గదర్శనం, స్థానిక సమాచారం, వినోదం, ఇలా మీకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలతో మిమ్మల్ని అల్లించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. లైసెన్స్ రెన్యువల్ పూర్తయిన వెంటనే యథావిధిగా మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు మా ప్రేమైన శ్రోతలు కొద్దిగా సహకరించి ఓపికగా ఎదురు చూడాలని సవినయంగా కోరుతున్నాం. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8, మీ స్వరం, మీ క్యాంపస్, మీ కమ్యూనిటీ.
1: ప్రియతి ప్రేమైన శ్రోతలరా,
0: మీ ఇంటి రేడియోగా మీ మనసుకు దగ్గర మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8 నుంచి కొద్ది రోజులుగా కార్యక్రమాలు మీకు వినిపించకపోవడం మాకు కూడా ఎంతో బాధగా ఉంది. మా కమ్యూనిటీ రేడియో లైసెన్స్ రెన్యువల్ ప్రక్రియ కారణంగా ప్రసారాలకు తాత్కాలిక విరామం ఏర్పడింది. అయితే ఇది కేవలం చిన్న విరామమే. మీ మిట్స్ రేడియో మళ్లీ మరింత ఉత్సాహంతో మరింత మంచి కార్యక్రమాలతో మీ ముందుకు రానుంది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, యువత, మహిళలు, కెరీర్ మార్గదర్శనం, స్థానిక సమాచారం, వినోదం, ఇలా మీకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలతో మిమ్మల్ని అల్లించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. లైసెన్స్ రెన్యువల్ పూర్తయిన వెంటనే యథావిధిగా మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు మా ప్రేమైన శ్రోతలు కొద్దిగా సహకరించి ఓపికగా ఎదురు చూడాలని సవినయంగా కోరుతున్నాం. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8, మీ స్వరం, మీ క్యాంపస్, మీ కమ్యూనిటీ. 90.8, మీ స్వరం, మీ క్యాంపస్, మీ కమ్యూనిటీ.
1: ప్రియతి ప్రేమైన శ్రోతలరా,
0: మీ ఇంటి రేడియోగా మీ మనసుకు దగ్గర మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8 నుంచి కొద్ది రోజులుగా కార్యక్రమాలు మీకు వినిపించకపోవడం మాకు కూడా ఎంతో బాధగా ఉంది. మా కమ్యూనిటీ రేడియో లైసెన్స్ రెన్యువల్ ప్రక్రియ కారణంగా ప్రసారాలకు తాత్కాలిక విరామం ఏర్పడింది. అయితే ఇది కేవలం చిన్న విరామమే. మీ మిట్స్ రేడియో మళ్లీ మరింత ఉత్సాహంతో మరింత మంచి కార్యక్రమాలతో మీ ముందుకు రానుంది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, యువత, మహిళలు, కెరీర్ మార్గదర్శనం, స్థానిక సమాచారం, వినోదం, ఇలా మీకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలతో మిమ్మల్ని అల్లించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. లైసెన్స్ రెన్యువల్ పూర్తయిన వెంటనే యథావిధిగా మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు మా ప్రేమైన శ్రోతలు కొద్దిగా సహకరించి ఓపికగా ఎదురు చూడాలని సవినయంగా కోరుతున్నాం. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8, మీ స్వరం, మీ క్యాంపస్, మీ కమ్యూనిటీ.
1: ప్రియతి ప్రేమైన శ్రోతలరా,
0: మీ ఇంటి రేడియోగా మీ మనసుకు దగ్గర మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8 నుంచి కొద్ది రోజులుగా కార్యక్రమాలు మీకు వినిపించకపోవడం మాకు కూడా ఎంతో బాధగా ఉంది. మా కమ్యూనిటీ రేడియో లైసెన్స్ రెన్యువల్ ప్రక్రియ కారణంగా ప్రసారాలకు తాత్కాలిక విరామం ఏర్పడింది. అయితే ఇది కేవలం చిన్న విరామమే. మీ మిట్స్ రేడియో మళ్లీ మరింత ఉత్సాహంతో మరింత మంచి కార్యక్రమాలతో మీ ముందుకు రానుంది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, యువత, మహిళలు, కెరీర్ మార్గదర్శనం, స్థానిక సమాచారం, వినోదం, ఇలా మీకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలతో మిమ్మల్ని అల్లించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. లైసెన్స్ రెన్యువల్ పూర్తయిన వెంటనే యథావిధిగా మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు మా ప్రేమైన శ్రోతలు కొద్దిగా సహకరించి ఓపికగా ఎదురు చూడాలని సవినయంగా కోరుతున్నాం. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8, మీ స్వరం, మీ క్యాంపస్, మీ కమ్యూనిటీ.
1: ప్రియతి ప్రేమైన శ్రోతలరా,
0: మీ ఇంటి రేడియోగా మీ మనసుకు దగ్గర మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8 నుంచి కొద్ది రోజులుగా కార్యక్రమాలు మీకు వినిపించకపోవడం మాకు కూడా ఎంతో బాధగా ఉంది. మా కమ్యూనిటీ రేడియో లైసెన్స్ రెన్యువల్ ప్రక్రియ కారణంగా ప్రసారాలకు తాత్కాలిక విరామం ఏర్పడింది. అయితే ఇది కేవలం చిన్న విరామమే. మీ మిట్స్ రేడియో మళ్లీ మరింత ఉత్సాహంతో మరింత మంచి కార్యక్రమాలతో మీ ముందుకు రానుంది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, యువత, మహిళలు, కెరీర్ మార్గదర్శనం, స్థానిక సమాచారం, వినోదం, ఇలా మీకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలతో మిమ్మల్ని అల్లించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. లైసెన్స్ రెన్యువల్ పూర్తయిన వెంటనే యథావిధిగా మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు మా ప్రేమైన శ్రోతలు కొద్దిగా సహకరించి ఓపికగా ఎదురు చూడాలని సవినయంగా కోరుతున్నాం. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8, మీ స్వరం, మీ క్యాంపస్, మీ కమ్యూనిటీ.
1: ప్రియతి ప్రేమైన శ్రోతలరా,
0: మీ ఇంటి రేడియోగా మీ మనసుకు దగ్గర మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8 నుంచి కొద్ది రోజులుగా కార్యక్రమం